0: ఇంకొద్దనుక ఎలుగు ఒకించో తిరిగా పోగించో
1: ఇల్ల కొడ్రే
0: ఇల్ల కొడ్రే
1: ఇల్ల కొడ్రే ఇల్ల కొడ్రే.